0: వచ్చు హన్నీమూన్లా, అత్త పుట్ట పుట్ట సాయాచు హన్నీమూన్లా.
1: పుట్ట
0: పుట్ట సాయాచు హన్నీమూన్లా, రాయ పుట్ట పుట్ట సాయాచు హన్నీమూన్లా.